శ్రీమత్ శ్రీవాస యోగీశ్వర గురుపదే అర్పిత స్వాత్మభారం శ్రీమత్ శ్రీరంగనాథాక్వయ ముని కృపయా ప్రాప్త మోక్షాశ్రమం తం శ్రీమద్ వేదాంత రామానుజ ముని పరం సంశయే దేశికేంద్రం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా